0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
2: This is Ragam, a 24/7 DTH, anytime Indian music.
1: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని నిరంతరం మీకు అందించే ప్రత్యేక సంగీత స్రవంతి రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో వాద్య సమ్మేళనం వింటారు. పాల్గొన్న కళాకారులు వయలిన్పై శ్రీద్వారం సత్యనారాయణరావు, శ్రీ బిఎస్ నారాయణన్, వీణపై శ్రీ మేడూరు శ్రీనివాస్, శ్రీమతి కాజా సుభాషిణి శాస్త్రి, మృదంగంపై శ్రీ పి జయభాస్కర్, ఘటంపై శ్రీ నేమాని సోమయాజులు, కంజీరాపై శ్రీ కె శ్యామ్ కుమార్, మోర్సింగ్పై శ్రీ పి శ్రీనివాస గోపాలన్, డోలుపై శ్రీ ఆత్మకూరు డి నారాయణ, నిర్వహణ శ్రీ పి జయభాస్కర్.
3: దిస్ ఇస్ రాగం 24/7, an exclusive Indian classical music channel. You will now listen to a Carnatic instrumental ensemble. The artists are Shridwaram Satyanarayana Rao and Shri B.S. Narayanan on violin, Shri Meduri Srinivas and Shrimati Kaja Subhashini Shastri on veena, Shri P.J. Bhaskar on mridangam, Shri Nemani Somayajulu on ghatam, Shri K. Shyam Kumar on khanjira, Shri P. Srinivasa Gopalan on morsing, and Shri Atmakuru D. Narayana on dolu. Conducted by Shri P. Jayabhaskar.
1: కార్యక్రమంలో ముందుగా వినండి హిందోళ రాగంలో పల్లవి ఆదితాళం.
3: ది ఆన్సాంబుల్ బిగిన్స్ విత్ పల్లవి ఇన్ రాగ్ హిందోళ, సెట్ టు ఆదితాళ్.

0: కార్యక్రమంలో చివరిగా వినండి సునాద వినోదిని రాగంలో పల్లవి సంకీర్ణ చాపుతాళం.
1: The ensemble concludes with a Pallavi in rag Sunada Vinodini, set to Sankirna Chaputal.

కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు వాద్య సమ్మేళనం విన్నారు. పాల్గొన్న కళాకారులు వయలిన్పై శ్రీద్వారం సత్యనారాయణరావు, శ్రీ బిఎస్ నారాయణన్, వీణపై శ్రీ మేడూరి శ్రీనివాస్, శ్రీమతి కాజా సుభాషిణి శాస్త్రి, మృదంగంపై శ్రీ పి జయభాస్కర్, ఘటంపై శ్రీ నేమాని సోమయాజులు, కంజీరాపై శ్రీ కె శ్యామ్ కుమార్, మోర్సింగ్పై శ్రీ పి శ్రీనివాస గోపాలన్, డోలు

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: Ragam 24/7 Anytime Indian Music. In today's Carnatic Classical Music program, you would be listening to Veena recital by Sri K. S. Govindarajan, supported on Mridangam by Sri K. Sadguru Charan. Ragam నిరంతర భారతీయ సంగీత స్రవంతి. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ కెఎస్ గోవిందరాజన్ గారి వీణావాద్య కచేరీ వింటారు. మృదంగ సహకారం శ్రీ కె సద్గురు చరణ్. ఇన్ దిస్ ప్రోగ్రామ్ ఫస్ట్ వి ప్రెజెంట్ అ పురంధరదాసు కృతి గజవదన ఇన్ రాగ్ హంసధ్వని సెట్ టు ఆదితాళ్. ఈనాటి కార్యక్రమంలో ముందుగా గజవదన హంసధ్వని రాగం ఆదితాళం పురంధరదాసు కృతి వింటారు.

You have just heard to Gajavadana, Indrak Hamsadvani, set to Adithal, a Purandaradasukruti. Mirintavariku, Gajavadana, Hamsadvani Ragam, Adithalam, Purandaradasukurinaru. Now listen to Ethyagiraja Kruti, Sobhilu Saptasvara. Indrak Jagan Mohini, set to Rupakatal. Karikramalo, Tarvata, Sobhilu Saptasvara. జగన్మోహిని రాగం రూపకతాళం త్యాగరాజ స్వామికి తన వింటారు.

భాగం నిరంతర భారతీయ సంగీత స్రవంతి. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ కెఎస్ గోవిందరాజన్ గారి వీణావాద్య కచేరి మీరు వింటున్నారు. శ్రీ కెఎస్ గోవిందరాజన్ కంటిన్యూస్ హిస్ వీణా రిసైటల్ విత్ ఎ ముత్తయ్య భాగవతార్ కృతి సురపాల సన్నుత ఇంద్రా ధర్మవతి సెట్టు ఆదితాళ్. కార్యక్రమంలో ఇప్పుడు సురపాల సన్నుత ధర్మవతి రాగం ఆదితాళం ముత్తయ్య భాగవతార్ కీర్తన వింటారు.